సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీరమస్తు మా విద్విషావహై. ఓం శాంతిః శాంతిః శాంతిః. వందే దక్షిణ కైలాసం వందే హేమార్జునేమపి వందే వేణుభువనేశ్వరం వందే శ్రీమత్కాంతిమహేశ్వరి వందే శ్రీమూలలింగం చ శ్రీమత్తాంబ్రసభావతి శివగామి సమో వేదం సుందరం లోకసుందరం.